0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస.
1: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం. హరే శ్రీనివాస, శుభోదయం. శ్రీయాకంఠాయ కళ్యాణ నిధయే నిధయర్థినాం శ్రీ వెంకటానివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రోతలకు మా నమస్కారాలు. ఈ ఉదయపు వేళ విశేషంగా శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా ప్రతి ఉదయం లాగా ఈ ఉదయం కూడా ప్రవచనం విందానికి మీరు వేచి ఉంటారు కదా. ఈ విశేషమైన కార్యక్రమం విశేషంగా ఈ 40 రోజుల వ్రత కాలంలో ఏర్పాటు చేసి ప్రసారం అవుతున్నది. ఈ ఉదయపు వేళ మీరు వినిపిస్తారు ఆచార్య శ్రీ వెంకటాచార్యుల చేత ఈ ప్రవచనం.
2: హరే శ్రీనివాస, మన మారిషస్ దేశంలో మనం ఎంతో వైభవంగా స్వామివారి యొక్క మండల వ్రతదీక్ష ప్రారంభించి వ్రతదీక్ష చేస్తూ ఉన్నాము. మనకి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామివారి యొక్క అవతారాన్ని దాల్చి కలియుగంలో మనల్ని అందరినీ కూడా రక్షించడానికి వేంచేసి ఉన్నాడు. ఒకనొక సమయంలో ఋషులందరూ కూడా కలిసి ఒక యాగాన్ని చేసి ఆ యాగఫలాన్ని మనం ఎవరికి ఇవ్వాలి అనేటటువంటి తర్జుమాలో ఉండగా ఒక మహర్షి భృగు మహర్షిని సమీపించి, ఓ భృగు మహర్షి, నీవు త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి మాట్లాడగలవాడు కాబట్టి మీరు త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి ఎవరు దీనికి అర్హులో నిర్ణయించి వారిని యాగఫలం తీసుకోవడానికి రమ్మని చెప్పండి అని చెప్పి భృగు మహర్షిని పంపించడం జరుగుతుంది. భృగు మహర్షి ముందుగా బ్రహ్మలోకానికి వెళ్ళగా భృగు మహర్షిని గమనించడు. దానికి ఆయన కోపగించి నీకు ఆలయమే లేకుండాగాక అని చెప్పి శపిస్తాడు. అందుకనే బ్రహ్మదేవుడికి మన లోకంలో ఎక్కడా కూడా, మన భూలోకంలో ఎక్కడా కూడా ఆలయం ఉండదు. ఆ తర్వాత బ్రహ్మలోకం నుంచి కైలాసాన్ని చేరుకుంటాడు. కైలాసంలో కూడా పార్వతీ పరమేశ్వరులు భృగు మహర్షిని గమనించకుండా, ఆ మహర్షి యొక్క రాకను గమనించకుండా వారి యొక్క పనిలో వారు ఉంటారు. అప్పుడు భృగు మహర్షి కోపంతో, ఓ ఈశ్వర, నా పేరు భృగు మహర్షి, నేను మిమ్మల్ని కలవడానికి వచ్చానని చెప్పి 2-3 సార్లు ఆయన్ని పలకరించడం జరుగుతుంది. కానీ పార్వతీ పరమేశ్వరులు పట్టించుకోరు. మరలా ఆయనకు కోపం వచ్చి భృగు మహర్షికి, నీకు లింగాకారంలో మాత్రమే పూజలు జరుగుతాయని చెప్పి పార్వతీ పరమేశ్వరుని శపిస్తారు. కాబట్టే మనకి ఎక్కడ చూసినా కూడా దేవాలయాల్లో శివాలయాల్లో శివుడి యొక్క మూర్తి కనబడదు, మనకి లింగాకారం మాత్రమే కనబడుతుంది. ఆ విధంగా శాపమిచ్చి అక్కడి నుంచి ఆయన బయలుదేరి వైకుంఠానికి వెళ్తాడు. వైకుంఠంలో కూడా మహావిష్ణువు లీలామానుష విగ్రహుడై ఉండి ఆయన ఈయన రాకను గమనించి కూడా గమనించినట్లే యోగ నిద్రలో ఉంటాడు. లక్ష్మీదేవి స్వామివారి యొక్క పాదాలు ఒత్తుతూ ఉంటుంది. ఆ సమయంలో భృగు మహర్షి అక్కడ వచ్చి, ఓ మహావిష్ణు, నా పేరు భృగు మహర్షి, నేను వచ్చాను మిమ్మల్ని కలవడానికి, కాబట్టి మీరు లేస్తే నేను మాట్లాడి వెళ్తానని చెప్పి అంటాడు. అనగానే మహావిష్ణు దానికి సమాధానం ఇవ్వకపోవడంతో ఆ భృగు మహర్షికి కోపం వచ్చి, ఆ కోపంతో ఎక్కడైతే మహాలక్ష్మి ఉంటుందో ఆ వక్షస్థలంలో, స్వామివారి వక్షస్థలంలో కాలితోటి తన్నడం జరుగుతుంది. అలా తన్నగానే మహాలక్ష్మి కోపం వచ్చి, నేను ఎక్కడైతే నివసిస్తానో ఆ స్థలాన్ని ఒక మానవుడు తన్నడం అని చెప్పి, ఒక మానవుడి యొక్క పాదం అక్కడ తగలడం అని చెప్పి ఆ మహాలక్ష్మి కోపంతో వైకుంఠాన్ని విడి వెళ్ళిపోతుంది. మహాలక్ష్మి వెళ్ళిపోగానే అక్కడ ఆయన మాత్రం, మహావిష్ణు మాత్రం ఏం చేయగలుగుతాడు, ఎక్కడైతే లక్ష్మి ఉండదో అక్కడ ఎలా ఉండగలుగుతారు. కాబట్టి ఆ మహావిష్ణువు కూడా శ్రీ మహాలక్ష్మిని

0: కుంటూ వెళ్ళగా వెళ్ళగా భూలోకానికి రావటం జరుగుతుంది మహావిష్ణు. భూలోకానికి రాగానే ఆయనకు కొన్ని దైవశక్తులన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఆయన ఆకలి అవుతుంది. ఆయనకి ఆయన ఆకలి తీర్చుకోవడానికి ఏం చేయాలో తెలియక ఒక చీమలు పాముల పుట్ట, పాముల పుట్టలోకి వెళ్ళి అక్కడ దాక్కుంటారు. అక్కడ కూర్చుని ఆయన ఆలపిస్తూ ఉంటాడు, ఆయనకు ఆకలి అవుతూ ఉంటుంది. ఇది గమనించిన బ్రహ్మ మరియు పరమేశ్వరులు వారిద్దరు కూడా ఒక గోవు రూపంలో అక్కడికి వచ్చి, భూలోకానికి వచ్చి, ఎక్కడైతే ఒక గోపాల బాలుడు ఈ గోవుల్ని కాస్తూ ఉంటాడో ఆ గోవులన్నింటిలో కూడా కలిసిపోతారు. వీళ్ళిద్దరు కలిసిపోయి ప్రతిరోజు కూడా అరణ్యంలోకి ఆ గోవులు మేత మేయడానికి వెళ్ళినప్పుడు స్వామివారిని వెతుకుతారు ఎక్కడున్నారని చెప్పి. అలా వెతగ్గా వెతగ్గా ఒకరోజు స్వామివారు ఆ చీమల పుట్టలో, ఆ పాముల పుట్టలో కనబడతారు. అప్పుడు అక్కడ ప్రతిరోజు కూడా ఆవు అక్కడికి వచ్చి స్వామివారికి పాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది గమనించిన గోపాల బాలుడు ఎవరైతే పశువుల కాపరి ఉన్నాడో ఆ పశువుల కాపరి ఇది గమనించి ఆ గోవుని కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అదే సమయంలో మహావిష్ణువు ఆ పుట్ట నుంచి బయటకు వస్తాడు. బయటికి రావడంతో ఆ ఏదైతే ఆయుధం ఉన్నదో ఆయుధం మహావిష్ణువు యొక్క గడ్డానికి తగులుతుంది. అక్కడ నెత్తురు రావడం జరుగుతుంది. ఎంబటే అక్కడ కనపడినటువంటి నాము అనేటటువంటి ఒక పదార్థాన్ని అక్కడ స్వామివారి గడ్డం దగ్గర అది పెడతారు ఆ రక్తం ఆగడానికి. కాబట్టి మీరు ఎప్పుడైతే స్వామివారిని చూస్తారో స్వామివారి గడ్డం మీద ఒక తెల్లని మచ్చ ఉంటుంది. అది ఈ విధంగా ఏర్పడింది. అప్పుడు స్వామివారు ఆ ఎవరైతే పశువుల కాపరున్నాడో ఆ పశువుల కాపరి భయంతో స్వామి నాకేమీ తెలియదు, నేను పొరపాటు జరిగింది అంతా అని చెప్పి చెప్పడంతో నీకు నువ్వు ఎటువంటి భయపడాల్సిన పని లేదు, నీకు నేను అనుగ్రహిస్తున్నాను, నీకు వరాన్ని ఇస్తున్నాను, నీవు పిశాచిగా మారి కొంతకాలం సంచరించి నాకు ఎప్పుడైతే వివాహం అవుతుందో నాకు వివాహమైనప్పుడు నీకు అసలు రూపం వస్తుంది అని చెప్పి ఆ స్వామివారు చెప్తాడు. హరే శ్రీనివాస.
1: కలియుగ దైవంగా విలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ కలియుగంలో ప్రత్యక్షమై ప్రజల పాపాల తొలగించే దేవుడు. అయితే శ్రోతలరా, ఈరోజు ఈ ఉదయపు వేళ మీరు విన్నారు ఆచార్య శ్రీ వెంకటాచార్యులకి మా కృతజ్ఞతలు సమర్పిస్తూ. అయితే మన కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ దేవుడి ఆశీస్సులతో ఈ 40 రోజుల వ్రతకాలం ఎంతో బాగా జరుగుతుందని అనే నమ్మకంతో వందనామి దగ్గర సెలవు తీసుకుని హరే శ్రీనివాస నమస్కారం.

0: 94.6, 98.2 megahertz. Me there, ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
1: Your kind of music, all day, all night, right here on your one and only station.
2: RM3 Manoranjan Radio.
3: నమస్కారం శ్రోతలందరికీ. తొలి రాగాలు ఈ అందమైన వేళలో. ఈరోజు మన ప్రయాణం ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక భావనతో సాగబోతోంది. శ్రీ వెంకటేశ్వర వ్రతం. శ్రీవారిని మనసారా స్మరించుకుంటూ ఆయన అనుగ్రహాన్ని కోరుకుంటూ కుటుంబ సమేతంగా భక్తితో నిర్వహించే ఈ వ్రతం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. వ్రతం అంటే కేవలం కొన్ని నియమాలు పాటించడం అనేది కాదు. మనసును ఒక్కచోట నిలిపి దైవాన్ని స్మరించి మన జీవితంలో భక్తికి ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించడం, మన కోరికలతో స్వామివారిని ఆశ్రయించిన, మన కృతజ్ఞతతో స్వామివారిని స్మరించిన, చివరికి మనసు చేరేది ఒక్కటే సన్నిధి, శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాద సన్నిధి. స్వాగతం అండి, ఇది మీ తొలి రాగాలు కార్యక్రమం. నేను మీ ఆర్జే వర్ష. మొదలు పెడదామిప్పుడు.

సోమేశ్వర వ్రతం గురించి మనం తరచూ వింటూ ఉంటాం. కానీ అసలు వ్రతం యొక్క అంతరార్థం ఏంటి? వ్రతం అంటే మనసారా ఒక సంకల్పం చేసుకుని దైవాన్ని స్మరించుకుంటూ నియమ నిష్ఠలతో పూజను నిర్వహించడం, శ్రీ వెంకటేశ్వర స్వామిని నిర్వహించడం ద్వారా మనలో భక్తి, విశ్వాసం, ఓర్పు, శరణాగతి వంటి భావాలు పెరుగుతాయి. మనకు కావాల్సినది మాత్రమే అడగకుండా, స్వామి నాకు ఏది మంచిదో అది ప్రసాదించండి అని కోరుకోవడం.

వ్రతం చేయాలని నిర్ణయించుకున్న రోజు నుంచే ఇంట్లో ఒక ప్రత్యేకమైన వాతావరణం మొదలవుతోంది. ఇంటిని శుభ్రం చేసుకోవడం, పూజ సామాగ్రిని సిద్ధం చేసుకోవడం, పసుపు కుంకుమ పూలు పళ్ళు నైవేద్యాలు సిద్ధం చేసుకోవడం, అన్నింటికంటే ముఖ్యంగా మనసును సిద్ధం చేసుకోవడం. ఎందుకంటే పూజ మందిరాన్ని శుభ్రం చేయడం ఎంత ముఖ్యమో మనసులోని ఆందోళనలను కోపాన్ని అసూయను పక్కన పెట్టడం కూడా అంతే ముఖ్యం.

పూజ అయినా సంకల్పంతో ప్రారంభమవుతోంది. సంకల్పం అంటే నేను ఈ రోజును ఎందుకు చేస్తున్నాను అనే మనసులోని నిర్ణయం. ఆరోగ్యం కోసం కావచ్చు, కుటుంబ సుఖశాంతుల కోసం కావచ్చు, పిల్లల అభివృద్ధి కావచ్చు కోసం కావచ్చు, లేదా కేవలం స్వామివారి కృపకు కృతజ్ఞత చెప్పటానికి కావచ్చు. కారణం ఏదైనా సంకల్పంలో నిజాయితీ ఉండాలి. స్వామివారి ముందు మనసును ఉంచి చేసే ప్రార్థనకు అంతకంటే గొప్ప అలంకారం అవసరమే లేదు.

వెంకటేశ్వర వ్రతములు మనస్సును స్వామివారిపై నిలిపే అందమైన మార్గం. నామస్మరణ. గోవింద, శ్రీనివాస, వెంకటేశ, బాలాజీ అని మనం పలికే ప్రతి నామంలో ఒక ప్రత్యేకమైన భక్తి భావం ఉంటుంది. కొన్నిసార్లు మనం పెద్ద ప్రార్థనలు చేయలేకపోవచ్చు, మంత్రాలు తెలియకపోవచ్చు, కానీ గోవింద అని పలకడానికి మాత్రం ఎలాంటి అర్హత అవసరం లేదు. ఆ నామమే మన ప్రార్థన.

శ్రీ వెంకటేశ్వర వ్రత కథను వింటున్నప్పుడు మనం కేవలం కథగా వినకూడదు. అందులోని సందేశాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి. దైవంపై విశ్వాసం, సత్యం, ధైర్యం, దానం, వినయం, కృతజ్ఞత, ఇలాంటి ఎన్నో విలువలను వ్రత కథ మనకు గుర్తు చేస్తోంది. జీవితంలో పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడిని స్మరించడం సులభం, కానీ పరిస్థితులు కష్టంగా ఉన్నప్పటికీ విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండటమే నిజమైన భక్తి.

రతం యొక్క మరో అందమైన ప్రత్యేకత కుటుంబం మొత్తం కలిసి పాల్గొనడం. పెద్దలు పూజ చేస్తుంటే పిల్లలు చూస్తారు, పిల్లలు ప్రశ్నలు అడుగుతారు, అమ్మమ్మలు నానమ్మలు కథలు చెబుతారు. ఇలా ఒక ఇంటి భక్తి ఒక తరానికి మాత్రమే పరిమితం కాకుండా మరో తరానికి చేరుతోంది. మన పిల్లలకు భక్తిని బలవంతంగా నేర్పించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారు. మన ప్రార్థనలో వాళ్లను భాగస్వాములను చేస్తే చాలండి.

వ్రతములు నైవేద్యానికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మన ఇంట్లో ప్రేమతో తయారు చేసిన ఆహారాన్ని స్వామివారికి సమర్పించడం అది కేవలం ఒక ఆచారం కాదు, మనకు లభించినదంతా స్వామివారి అనుగ్రహమే అని గుర్తు చేసుకునే ఒక మార్గం. స్వామివారికి సమర్పించిన తర్వాత అది ప్రసాదంగా మారుతుంది. ప్రసాదం అంటే కేవలం తినే పదార్థం కాదు, దైవానుగ్రహానికి గుర్తు.

శ్రోతలారా మరవకండి, మీరు వింటున్నారు తొలి రాగాలు కార్యక్రమం మీ ఆర్జే వర్షతో. ఈరోజు ప్రత్యేకంగా శ్రీవారి వ్రతం గురించి మాట్లాడుతున్నాము. ఇప్పుడు ఈ భాగంలో మహిళలు మరియు వెంకటేశ్వర వ్రతం అని దీని గురించి మాట్లాడుకుందాం. మన ఇళ్లలో ఆధ్యాత్మిక సంప్రదాయాలను కొనసాగించడంలో మహిళల పాత్ర ఎంతో గొప్పది. వ్రతం కోసం ఏర్పాట్లు చేయడం, పూజా సామాగ్రి సిద్ధం చేయడం, పిల్లలకు పూజ యొక్క ప్రాముఖ్యత చెప్పడం, కుటుంబం కోసం ప్రార్థించడం, ఇవన్నీ భక్తితో చేసే పనులే. ఒక మహిళ మనసారా చేసే ప్రార్థనలో తన కుటుంబం మాత్రమే కాదు, తన పిల్లల భవిష్యత్తు, పెద్దల ఆరోగ్యం, ఇంటి సుఖశాంతులు అన్నీ ఉంటాయి. శ్రీవారి కృప ప్రతి ఇంటి మీద ఉండాలని కోరుకుందాం.

వ్రతం మనకు నేర్పించే అతి గొప్ప విషయం శరణాగతి. ప్రతి ప్రయత్నం మనం చేయాలి, మన బాధ్యతలను మనం నిర్వహించాలి. కానీ మన చేతుల్లో లేని విషయాల గురించి ఆందోళన చెందుతూ మనశ్శాంతిని కోల్పోకూడదు. అలాంటి సమయంలో స్వామి వారిని తలుచుకుని, స్వామి నాకు ఏది మంచిదో అది చేయండి, నన్ను నడిపించండి అని చెప్పగలగాలి. అదే శరణాగతి.

0: రోజూ తొలి రాగాలు కార్యక్రమంలో మనం శ్రీ వెంకటేశ్వర వ్రతం గురించి ఎన్నో అందమైన విషయాలను తలచుకున్నాం. వ్రతం, సంకల్పం, నామస్మరణ, కుటుంబ భక్తి, నైవేద్యం, శరణాగతి, ఇవన్నీ చివరికి మనల్ని ఒకే భావన దగ్గరకు తీసుకొస్తాయి. స్వామివారిపై విశ్వాసం, మన ఇళ్లలో శ్రీవారి నామం మారుమూగాలి, మన కుటుంబాల్లో సుఖశాంతులు నిండాలి, మన పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలి, మన పెద్దలకు ఆరోగ్యం కావాలి. ఇంతటితోనే పూర్తి అవుతోంది నేటి ప్రసారం. ఆశిస్తున్నా మీకు చాలా బాగా మెచ్చింది ఇక మీ వర్షకు సెలవు ఇవ్వాలి. నమస్కారములు, శుభదినం.
1: Center 94 North South 95.6 East West 98.2. You are listening to RM3 Radio.
2: MBC Shagharat Sakar Chit Hika No Wazli Hit
3: Sakar Beats
4: Sakar Beats